మధురాధిపతిరఖిలం గీతం మధురం పీతం మధురం భోక్తం మధురం సూక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతిరఖిలం మధురం కరణం మధురం హరం మధురం.